గిలిచి సువారం మూడిని బొరం హంహం లోన్ కుబుగున్ గస్సులు లియుషి మన్ని జిలయితం మూడిని జాము కట్టు యాలలా బో హంని మలాకయి దెమ్నిన్ బుయి ముచి మోం తికత్ కో హంని దెంగ్లు బింగు రెక్ పుర్గై జాము యాలలా nga xamne sa bëgg bëgg sa lepp pour jaamu yàlla rek la soo demee ba yéemu ci koo xam ne lañu moon ci moom moo dine mën na yéwén pour jaamu yàlla mën naa yéwén itam pour mooy yàlla ndax malaaka mu neex ko mu bañ ko mënta mooy yàlla waaye nit moom topp yàlla daf koy jéem ndax sheytaane daf ko jege kon nag malaaka yooyu bu ñu demee ba yéemu ci Idrissa ndax jaamoom yu am doole ak itam farlu bu mu farlu ci jaamu boroomam kon Idrissa képp kuy nit ku baax model ci yow pour nga roy ko ci ni moo amee woon perspective ci jaamu boroomam wante nag la ci ëpp solo ñu mën koo jële ci tabarkalla njàngale mi ñu doon jàngale dundam moo dine dafa xam ba noppi soog a farlu ci jaamu yàlla kon nag yow jaam bi ñul farlu ci jaamu yàlla te xam-xam jiitu ko xam-xam su jiitoo bu ci jaamu tegoo dafay daal di am doole dafay daal di am njariñ kon xamal ba noppi soog a jaamu comme ni ko Idrissa defee kon tabarakallah mbokk yi kooku moo di yonent yàlla Idriss yàll na ngërëmal yàlla nekk ci moom ñu ñuy junju ne waxtu wi jeex na kon xanaa rek ñu nuyu mbokk yi nga xam ne bu ñu nanu émission bi te